0: గారే గారే
1: గర పడే
0: గారే గారే
1: సూర్య మధ్యలో
0: గారే గారే
1: అమ్మక పట్ల
0: గారే
1: సూర్యకి తరది ఎన్నాయా అది.